0: జయ నమస్తంగ పంజే
1: నమస్తంగ ఉందారే నమస్తంగ పారే
0: నమస్తంగ సువేక నమస్తంగ అనేక
1: నమస్తంగ పూతే నమస్తంగ జూపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ నిర్దేశే నమస్తంగ నిర్వేశే
0: నమస్తంగ నిర్నామే నమస్తంగ నిర్కామే